0: దయాల్ నగర్, హనుమాన్ నగర్, నిలయకుంజ్, విద్యార్థి నగర్, సెంట్రల్ స్పైన్, మెట్రో ఎన్క్లేవ్, శ్రీనాథ్ ఎన్క్లేవ్, గోకులారా, అనుపం విహార్, పత్రికార్ కాలనీ, రియాసత్ నిర్వాణ, ఎస్ఎంఎస్ హాస్పిటల్ అండర్ పాస్, ఆదినాథ్ సరోవర్, యూనిక్ సిటీ, శివాంగ్ సిటీ, కృష్ణా సిటీ, శివార్ సిటీ, సంతోష్ విలా, దేమికల, అటల్ యోజన, వసంత్ కుంజ్, గోవింద్పుర, న్యూ ఆతిష్ మార్కెట్, ద రింగ్ అవెన్యూ, రింగ్ రోడ్ పరియోజన ఏం నిజీ ఖాతేదారీ యోజన జీ ప్రైమ్ లొకేషన్ పర్ విభిన్న సైజో ఆవాసీయ వ్యవసాయ మిశ్రిత వేర్ హౌస్ వ దుకాన్ ఉపయోగ భూఖండ్ ఈ నిలామీ మాధ్యమ సే ఉపలబ్ధ హై.
1: భుక్తాన్ కే లియే లగ్భగ్ 6 మాహ తక్ కా సమయ మిలేగా ఔర్ ఏక్ ముష్ట్ భుక్తాన్ పర్ 2% కీ ఛూట్. ఈ నిలామీ జేడీఏ ద్వారా మై మాహ్ మే కీ జా రహీ హై. అధిక జానకారీ కే లియే కాల్ కరే 0141-256-9696 పర్.